శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా ఘృణియే బీజం సూర్యగుం శక్తి ఆదిత్యం కీలకం మమ ఆదిత్య ప్రసాద సిద్ధ్యర్థే స్తోత్ర మంత్రం జపే వినియోగః గృణిః పాతు శిరో దేశం సూర్యః పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పానుః ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్రః కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావబ్జకరః పాతు హృదయం పాతు భానుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశాత్మ

0: supridas tu sadasha nihi astamaste surya sutemyaye janamakitiyane avaram bhate nityam na pida jayate kvachita itye tatkavacham divyam saurevyan nirmitam pura vatasha kamanyam vasto dosha nashayate sada janmalaknastitandoshan sarvan nashayate prabhu iti shri brahmanda purane brahma narada samvade shani vajra panjara kavacham sampurnam
1: kuchu kavacha stotram
2: శ్రీ అంగారద కవచ స్తోత్ర మహామంత్రస్య విరూపాక్ష ఋషి గాయత్రీ ఛంద అంగారకో దేవత అం బీజం కం శక్తి రం కీలకం మమ

జ్వరకుండలమాంజనేయం ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే పవన కారాణల ప్రభాజ్వరత్వతాపవత్సదేహాయ అంజనీ గర్వ సంభూతాయ ప్రకర విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షసు గ్రహ బంధనాయ గ్రహ ప్రీత గ్రహ పిశాచ గ్రహ శాకిని గ్రహ డాకిని గ్రహ కాకిని గ్రహ కామిని గ్రహ బ్రహ్మ గ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోర గ్రహ బంధనాయ ఆవేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాకృతం బంధయ బంధయ సముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం హ్రీం క్లీం శ్రీం సర్వాన్ ఆకర్షయ ఆకర్షయ శత్రూన్ మర్దయ మర్దయ నారయ నారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహా ఓం రాం హ్రీం నోం రైం రాం రాహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి ఏకాదశ శతవారం జపిత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్.

ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా గృణీయే బీజం సూర్యగుం శక్తిః.

పాతు శిరో దేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యో లోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా పాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు భుజౌ పాతు ప్రభాకరః కరావబ్జకరః పాతు హృదయం పాతు భానుమాన్ మధ్యం పాతు సుసప్తాశ్వో నాభిం పాతు నభోమణిః ద్వాదశాత్మాకటిం పాతు సవి

శ్రీ విచిత్రవీర హనుమన్మారామన్నోః శ్రీ గణేశాయ నమః. అస్య శ్రీ విచిత్రవీర హనుమన్మారామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషిః అనుష్టుప ఛందః శ్రీ విచిత్రవీర హనుమాన్ దేవత మమాభీష్ట సిద్ధ్యర్థి మారామంత్ర జపే నియమః అథ కర్ణ్యాసః. ఓం రాం అముష్టాభ్యాం నమః. ఓం రీం తర్జనీభ్యాం నమః. ఓం రూం మధ్యమాభ్యాం.